సోకం నాకం పరే అంగవిత్రం పునీతం గతాకం నాతం నాతం నమిత్రం నమంత్రే నమో ఏకతంత్రే నమో ఏకతంత్రే న ధర్మం న భర్మం న శర్మం న సాకే న బర్మం న చర్మం న కర్మం న బాకే న సత్రం న మిత్రం న పుత్రం స్వరూపే నమో ఆదరూపే నమో ఆదరూపే कहूँ गंज के मंज के भरम भूले कहूँ रंग के राज के धर्म लूले कहूँ देश के भेष के धर्म धामे कहूँ राज के साज के